ఉత్తమ శ్లోకాయ నమ ఆర్యలక్షణశీల ప్రదాయ నమ ఉపశిక్షితాత్మనోపాసితలోకాయ నమ సాధువాద నికషణాయ నమో బ్రహ్మణ్యదేవ